కవచం పద శ్రీ నృసింహ కవచ స్తోత్రం నృసింహ కవచం పక్షి ప్రహ్లాదీనోదితం పురా సర్వరక్షాపరం పుణ్యం సర్వోపద్రవనాశనం సర్వసంపత్పరం చైవ స్వర్గమోక్ష ప్రదాయకం జ్ఞాత్వా నృసింహం దేవేశం ఏమ సింహాసనస్థితం విప్రిదాశం త్రినయనం సరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతి విరుపాసితం చతుర్భుజం గోపలాంగం స్వర్ణకుండల శోభితం సరోజ శోభితోరస్కం రత్నకేయూర శోభితం తప్త కాంచన సంకాశం పీత నిరమల వాససం ఇంద్రాది స్వరపోలి స్మ పురన్ మాణిక్య దీప్తిభిః విరాజిత పదద్వంద్వం శంఖ చక్రాది కీర్తిభిః గరుత్మతా చ వినయా స్తూయమానం ముదార్పితం స్వారిత్తమన సంవాసం విద్వాదు కవచం పదే ఋషింగో మే శిర పాతు లోకలక్షార్థ సంభవ